గీతరచన అరుణ్ మంత్రి, సంగీత అనుపమ్ దత్త, కంఠశిల్పి మహమ్మద్ నాసిర్ ఎవం దీప్ మల్ల, కథచిత్ర నాయక నుహే ఖడో నాయకో.